వచ్చి మీ చూడండి కానీ వెల్కమ్ అయ్యి మేము రీచ్ అవచ్చు దాసు నువ్వు ఇవ్వరా మీరు లేక ఊసో చుట్టి పని ఒకడ దాసే సైడ్ ఒకటి చూస్తామన్న యోజన సైడ్ ఒకటి చూస్తామన్న బైజాంత 1 కరోడ్ 1 లక్ష వాలేకం సలాం.